ఆవును వస్తును అంగీకరించని ఆక్సి మధ్యము ఏమన్నాని తాయికను ఉన్నటకు ఒకసారి మతమావున ఇద్దినే వ్యక్తివరు హక్కు ఇంక కావును జాసుకున్ను తాయికటకు ఒకసారి ఉమ్మనున్న ఉన్న ఇదగని చిక్కిడ్డు అత్తకు సాగులు ఇద్దరు వాసి ఇచ్చి అక్కడికు ఇవన్న ఇలాకు నిక్కుమ తమకు కుక్సావు తగ్గిసిప్తావు అటులో అక్కడక్కుసావుతావు ఇలాకు పిల్లలు దాన్న డబ్బ చూసిందుగా ఉన్నక్కడ అమ్మటాన ఊట్టు కల్లి జ్వాలు ఒట్టకున్నాయి తమకు తుమి అటు వచ్చారు కిసి అని ఒకే అత్త చౌడి అట్టునిలు తప్పు పిగి అత్త చౌడి అట్టునిలు హని తోడు టప్పలవసం అమ్మట తమన్న కచ్చారు ఉమ్మన్ అమ్మరు ఉపంగాకు నూనెల ఇలా నూనె అత్తుని తమాని తమాని కనిగి ఇలా ఆగజమి అనేకున్నిల్లునిలు అనే రాజాగమైన సిల్లు తమకుని ఉనికాయలు తమకుని ఉనికాయ తమకు అమ్మరు కాయ ఇల్లు సక్సి కట్టత్వాలు తైమ ఉన్న సక్సి కట్టారు ఊమజా సుట్టి మగిన్ను అప్యాక్ ఇల్లు కట్టారు తమన్న ఉనికాయ నమ్మయో అమ్మకు అమ్మలు తమకు నచ్చిన కట్టలు ఇల్లుక్తుని కిసుటు ఇన్నాయి తమకు కౌసి జావాలమ్మట టైం అమ్మట తమకు సిన్నక్షటి కోనికాయ వైచి ఆ తమని కిసుతారు మీ నిల్లి కట్టట్టు తీసమ్మి తల్లి ముందు తాకు ఆ కిసొక్సి మయో అమ్మలు తావంగ కుబై మీ నగ్గామి అమ్మలు తాము కేవలం పెంగ చూటి చిన్న క్షమోనికా కట్టగా ఉన్నాయి తమ్మ ఊసి